0: నమో దేవ నారాయణ నమస్తే శ్రీ గురుదేవ స్వామి
1: బశ్చగణ ధనుర్విద్య మలవిద్య గదావిద్య హోయచి శేష ఆజి హెలె పూజారంభ ఆకడా చండీర శుభ లగ్నె అన్న విద్యా హోయవ ఆరంభ తుంభే జాయి పూజా ద్రవ్య కరాయోజన